0: ఫిల్మిల్లు టిక్రిమేస్ తింజుక్ పిక్క గీతా దత్త మొహమ్మద్ రఫీని ఆర్పార్ ఫిల్మిల్లు సనజదిన్ మచ్రీ లోయం శ్రీకన్ ఓపినయర్
1: सुन सुन जालिमा प्यार हमको तुमसे हो गया दिल से मिला ले दिल मेरा तुझको मेरे प्यार की कसम